పడుకోనివేనకో భరతరాజు తోలియేనే సగోరాహో అపరాధి దూణా నివే మృగ శీష నివాయా క్యాధియే శుద్ధే జాయ మన్నా పైలా పడపుష్ప

అవలేన గురు ప్రభు పుడనమే కాదు నామ ఇన్ని చుట్టి చుట్టి పాకి పురుళ్ళగా ఖైర్ లగా పుట్టుకా తు నవమి దేవిన నవమిందుని ఖైర్ సయ్యద్ గురు విషాయ ఖైర్ పై సజ్జా గాజు तो गुरु का हुक्म ही मने आए तेरी पर क्योंकि हुक्म की बात